0: ఘోడా చతుర ఏక పేరైనా యా ఘోడా బల్ల యా చతుర బల్ల
1: ఎక్ చతుర నార కరకే సింగార ఎక్ చతుర నార బడి హోషియార మేరే మన కే ద్వార యే ఘుటత జాత అప్నే హి జాల మే ఫసత జాత హమ మరత జాత